మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం కృష్ణపక్షం విద్య జూన్ నెల 2వ తేదీ ఈరోజు మంగళవారం. నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సాహితీవేత్త అయిన వికటకవి గురించి తెలుసుకుంటూ లలిత గేయాలు విందాం.

ముందుగా ఒక మంచి మాట. ఒకరోజు రెండు హంసలు ఒక ఊరి నుండి మరొక ఊరికి ప్రారంభించాయి. కొంత దూరం ప్రయాణం సాగిన తర్వాత ఒక హంస అంది ఒక చెట్టు దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుందామని. రెండవ హంస అందుకు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం శ్రేయస్కరం అవునో కాదో, అయినా ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి అని అంది. పర్వాలేదులే, మనం ఇక్కడ నివాసం చేయం కదా అందట ఆ రెండవ పక్షి. ఒక పెద్ద మర్రి చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి రెండు హంసలు. ఆ చెట్టుపైన ముందు నుండే చాలా పక్షులు ఉండటంతో ఆ చెట్టు అంతా కలకలలాడుతూ ఉంది. ఇంతలో ఒక వేటగాడు విశ్రాంతి తీసుకోవడానికి ఆ చెట్టు నెడుకు చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన హంసలను ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. వాటిని గురిపెట్టి ఒక హంసను బాణం వేస్తాడు. గురితప్పిన హంసలు రెండు రివ్వున ఎగిరి వెళ్ళిపోతాయి. ఈ కథలో నీతి ఏంటి అంటే, చెడ్డవారితో ఉన్నప్పుడు మన ఉనికి కూడా చెడుతనంగానే కనిపిస్తుంది. కాబట్టి మన ప్రవర్తన ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.

ఆకాశవాణి 90 వసంతాల మైలురాయిని పురస్కరించుకున్న సందర్భంగా ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఈరోజు మన దేశ సాంస్కృతిక మరియు ప్రసార చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం. భారతీయ గడపల్లోకి మొదటిసారిగా తన ప్రసార స్వరంతో వెలుగులు నింపిన మన ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో నేడు 90 వసంతాలు అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 9 దశాబ్దాల మైలురాయిని ఘనంగా జరుపుకుంటుంది. దశాబ్దాలుగా బహుజన హితాయ,

బహుజన సుఖాయ అనే ఆశయంతో జాతి నిర్మాణంలో ఆకాశవాణి పోషించిన పాత్ర అద్వితీయం. స్వాతంత్రోద్యమం సమయంలో స్ఫూర్తినిచ్చిన గొంతుకగా, స్వాతంత్ర అనంతరం భారతదేశంలో ప్రజల జీవన విధానాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని సమపాళ్లలో అందించిన దివ్యమైన మాధ్యమం మన ఆకాశవాణి. ప్రతి పల్లెటూరి ఉషోదయాల్లో అమృత వర్షంలా కురిసే మంగళ వాయిద్యాలు, ఆపై దేశ గమనాన్ని తెలిపే వార్తలు, రైతన్నల గుండె చప్పుడుగా మారిన వ్యవసాయ సూచనలు, మనసులను రంజింపచేసే అమూల్యమైన శాస్త్రీయ సంగీతం, మరియు మధ్యాహ్న వేళల్లో మధుర అనుభూతులను అందించే మారుమూల గ్రామాల్లో దాగున్న స్థానిక కళాకారులను, సాహితీ దిగ్గజాలను జాతీయ వేదికపై మెరిపించిన ఘనత కేవలం మన ఆకాశవాణికే దక్కుతుంది. ఈ 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మహానుభావుల అమర స్వరాలు, ఎన్నో అద్భుతమైన కథనాలు కాలగర్భంలో కలిసిపోయిన ఆకాశవాణి మన గుండెల్లో ముద్రించిన మధుర జ్ఞాపకాలు మంత్రం. యుగ యుగాలకైనా ఎప్పటికీ చెరగనివి, మరువలేనివి. తరాలు మారినా, టెక్నాలజీ మారినా ఆకాశవాణి వినిపించే ఆ నమస్కారంలో ఉన్న అమృతం మరే రేడియోలో దొరకదు. కంటికి కనిపించని స్వర తరంగాలతో కోట్లాది గుండెలను కదల్చిన అక్షరాల అద్భుతం మన ఆకాశవాణి. మాటల్లో మధురిమ, వార్తల్లో నిజాయితీ, వినోదంలో విజ్ఞానం, ఇదే మన ఆకాశవాణి. శ్రోతలు, ఇప్పటి వరకు మీరు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, ఇప్పుడు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనల గురించి తెలుసుకుందాం. ఎంవి బారాటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. మరలా మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. ఉదయం 8:30కు షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 6:15కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి 8:45కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్, స్వరాజ్ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 1 గంటకు షహీద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 11:30కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ ద్వారా షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్వీప్ చేరుతుంది. మరలా సాయంత్రం 4:30కు షహీద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5:30కు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ద్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్ద్వీప్ నుండి బయలుదేరి షహీద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు.

0: और कार्बन मोनोऑक्साइड जैसे कई जहरीले तत्व होते हैं जो स्वास्थ्य की गंभीर समस्याओं को जन्म देते हैं, जैसे कानों में दर्दनाक संक्रमण, गंभीर अस्थमा और जानलेवा निमोनिया। बच्चों का जन्म के समय कम वजन बीड़ी सिगरेट के धुएं की वजह से भी होता है और ये अचानक होने वाली शिशु मृत्यु के जोखिम को दुगना कर देता है। इसीलिए आज ही बीड़ी सिगरेट पीना छोड़े।
1: श्रोतलु, నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా వికట కవి అయిన తెనాలి రామకృష్ణుడి గురించి తెలుసుకుందాం. తెనాలి రామకృష్ణ కవి అంటే మనం చిన్నప్పుడు విన్న ఎన్నో నీతి కథలు గుర్తుకు వస్తాయి. నా చిన్నతనంలో రామకృష్ణ గారి ఎన్నో నీతి కథలు విని ఎన్నో నేర్చుకున్నాను. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులలో హాస్య కవుడిగా పేరొందిన రామకృష్ణుడు జీవితంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడు అసలు పేరు రామలింగడు. ఈయన 1514 గుంటూరులోని లక్కరాజు గార్లపాడులోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. రామకృష్ణుడు తన తల్లిదండ్రుల పేర్లు గార్లపాటి లక్ష్మమ్మ, రామన్న. వీరి ఇద్దరిని విభిన్న మతాలు. ఆయన తల్లిది సాయిబ మతం కాగా తండ్రిది వైష్ణవ మతం. రామకృష్ణ తండ్రి రామలింగస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉండేవారు. అయితే రామకృష్ణుడు చిన్నతనంలోనే తండ్రి మరణించారు. దీంతో రామకృష్ణుడు తన తల్లితో కలిసి మేనమామ ఊరు అయిన తెనాలికి వలస వెళ్ళాడు. కాలక్రమంలో ఈ ఊరి పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. తెనాలి రామకృష్ణుడికి చిన్నతనంలో వేదాలు పఠించడం అంటే చాలా ఇష్టం. దాంతో గురుకులంలో చేరిన వేదాలు నేర్చుకోవాలి అని ప్రయత్నించేవాడు. కానీ తన తల్లిదండ్రులకి విరుద్ధమైన మతాలు కావడంతో రామకృష్ణుని గురుకులాల్లో చేర్పించుకోవడానికి ఎవరూ అంగీకరించేవారు కాదు. అయితే చదువుపై ఉన్న అమితమైన ఇష్టంతో గురుకులాల బయట ఉండే వేదాలు నేర్చుకున్నాడు. ఇలా నేర్చుకుంటున్న సందర్భంలో ఒకరోజు అది గమనించిన గురుకుల యజమాని అది గమనించి అతనిని దొంగగా భావించి రామకృష్ణుని నిలదీశారు. దాంతో ఈయన, నేను దొంగను కానని, మీ బోధనలు నేను అక్కడే ఉండి నేర్చుకుంటున్నానని ధైర్యంగా చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన గురువు ఒకరు విష్ణు సహస్రనామం చెప్పమని అడగగా రామకృష్ణుడు గుక్క తిప్పుకోకుండా గడగడామని చెప్పాడు. అది విన్న గురుగారికి ఆశ్చర్యం వేసింది. ఇదిలా ఉంటే గురుకుల వాసులు ఇలా దొంగగా భావించి అనుమానించడంతో తనకు వేదాలు అవసరం లేదని రామకృష్ణుడు గురుకులం దగ్గర నుండి వెళ్ళిపోయి మళ్ళీ అటువైపు కూడా వెళ్ళలేదు. దీంతో తీవ్ర నిరాశతో ఒకరోజు చెట్టు కింద నిద్రిస్తున్న రామకృష్ణుని ఒక సన్యాసి చూసి అసలు విషయం తెలుసుకున్నాడు. జ్ఞానం సముపార్జన కోసం కాళికాదేవి తపస్సు చేయమని సన్యాసి చెప్పాడు. అలా తపస్సు చేయడం ద్వారా జ్ఞానమే కాకుండా ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని రామకృష్ణుడితో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీంతో రామకృష్ణుడు ఘోర తపస్సు చేయగా కాళికాదేవి ప్రత్యక్షమై ఆ తర్వాత రామకృష్ణుడికి జ్ఞానం, ధనం అనే రెండు పాలగ్లాసులను ఇచ్చి నీకు ఏది కావాలో అది తాగమని చెప్పింది. అయితే రామకృష్ణుడు తన తెలివితో ఆ రెండు పాలగ్లాసులను ఒకదానితో ఒకటి కలిపి రెండింటిని ఒకేసారి తాగేస్తాడు. కాళికాదేవి, ఎందుకు అలా చేశావు అని ప్రశ్నించగా, నాకు సరస్వతి, లక్ష్మీదేవి ఇద్దరూ కటాక్షం కావాలి అన్నాడు. ఆయన సమాధానం మెచ్చిన కాళికాదేవి, నీవు భవిష్యత్తులో వికట కవిగా పేరొందుతావు అని అనుగ్రహం ఇచ్చింది. అయితే కాళికాదేవి అనుగ్రహ బలంతో వేదాలను అవపోసన చేసుకున్న రామకృష్ణుడికి శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో పండితుడిగా అవకాశం అంత సులువుగా రాలేదు. తనను శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవులలో అవకాశం ఇవ్వాలని రాజగురువును అభ్యర్థించాడు. అయితే వయసులో చిన్నవాడైన రామకృష్ణుడికి రాజగురువు అవమానించి వెళ్ళగొట్టాడు. దీంతో ఆయన తెనాలి రామకృష్ణుడిగా మార్చుకుని ఒకరోజు రాయలవారి సభా ప్రాంగణంలో తీర్పు చెప్పే నేపథ్యంలో ఉన్న చిక్కుమడిని విప్పి శ్రీకృష్ణ దేవరాయల వారిని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత తన గురించి శ్రీకృష్ణ దేవరాయల వారు ఆరా తీయగా తెనాలి రామకృష్ణుడు తన ఆస్థానంలో చేరడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకొని తన అష్టదిగ్గజ కవులలో చేర్చుకున్నాడు. అలా శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థాన కవుల్లో అతిపిన్న వయసు గల వ్యక్తిగా చేరిన తెనాలి రామకృష్ణుడు తన కవిత్వంలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ఎంతో అద్భుతంగా చూపించేవాడు. ఇలా తన రచనలతోనే కాకుండా వాక్చాతుర్యం, బుద్ధి చాతుర్యంతో విజయనగరంతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందాడు. దీనికి ఉదాహరణగా తన ఇంట్లో

ఒక్కసారి దోచుకోవడానికి వచ్చిన దొంగలను గమనించి వెంటనే ఉపాయం పన్నిన రామకృష్ణుడు తన భార్యతో, మన ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉంది, అందుకే మన దగ్గర ఉన్న బంగారాన్ని బావిలో వేసేద్దాం అని దొంగలకు వినబడేటట్టు బిగ్గరగా అన్నాడు. ఆ మాటలు విన్న దొంగలు బావిలోని బంగారం తీయడం కొరకు బావిలోని నీరంతా తోడారు. ఆ నీళ్లు తాను నాటిన మొక్కలకు అన్నింటికీ చేరింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణుడి తెలివిని మెచ్చుకున్నారు. ఆ విధంగా తెనాలి గారి హాస్యం తెలివి గురించి దేశం అంతా తెలియడంతో బాబర్ తెనాలిని తమ ఆస్థానానికి పంపాలని శ్రీకృష్ణదేవరాయల వారికి కబురు అందించారు. ఆ విధంగా బాబర్ కబురు అందుకున్న శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ వారిని బాబర్ ఆస్థానానికి వెళ్ళి బహుమతి పొందాలి అని అన్నారు. అయితే బాబర్ ఆస్థానానికి వెళ్ళిన తెనాలి గారికి నిరాశ ఎదురయ్యింది. రామకృష్ణుడు రాకముందే బాబర్ తన సైనికులకు రామకృష్ణ కవి చెప్పిన వేటికి నవ్వకూడదని ఆజ్ఞాపించాడు. దీంతో రామకృష్ణ కవి వాళ్ళందరినీ నవ్వించేలా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు నవ్వును ఆపుకున్నారు. ఈ విషయం గ్రహించిన తెనాలి గారు మరునాడు ముసలివాడు వేషంలో బాబర్ ఉద్యానవనంలో చెట్లు నాటుతూ కనిపించాడు. అది గమనించిన బాబర్, నీకు ఈ చెట్లు వలన ఏం ఉపయోగం అని అంటాడు. ఈ చెట్టు నాకు ఏం ఉపయోగం కాకపోయినా తన తరువాత తరం వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని జవాబిచ్చాడు. అతని సమాధానానికి మెచ్చిన బాబర్ అతనికి బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ముసుగును తొలగించిన తెనాలి రామకృష్ణుడు చూసి ఆశ్చర్యపోయాడు. బహుమతిని పొందడానికే అతడు ఆడిన నాటకాన్ని మెచ్చుకున్న బాబర్ తెనాలి గారిని మరింత ధనాన్ని ఇచ్చి సత్కరించారు. తెనాలి గారు తన తెలివితో ఎన్నో సత్కారాలతో పాటు శ్రీకృష్ణదేవరాయల వారి సైతం తన అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో భాగంగా తన రాజ్యంలో అబద్ధాలు చెప్పేవారు ఎవరూ లేరని రాయలవారు సభలో చెప్పుకున్నారు. అయితే ప్రజలంతా ఎవరి స్వార్థం కోసం వారు అబద్ధాలు ఆడతారని తెనాలి గారు రాయలవారితో అన్నారు. దీనికి స్పందించిన రాయలవారు ఈ అంశాన్ని నిరూపించమని తెనాలి గారికి సవాలు విసిరారు. సవాలును స్వీకరించిన తెనాలి ఒక పథకం పన్నాడు. కొద్ది రోజుల తర్వాత విజయనగరం రాజ్యంలో ఒక బాబా రూపంలో ఆయన వచ్చాడు. ఆ బాబా ఆ ఊరి ప్రజలకు ఒక విషయం చెబుతూ, తన దగ్గర ఉన్న అద్దంలో ఎవరైనా చూసుకుంటే దేవుడు కనబడతాడు అని చెప్పాడు. దాంతో చాలామంది ప్రజలు అద్దం ఉన్న గదికి వెళ్ళి అద్దంలో చూసుకొని తమకు దేవుడు సాక్షాత్కరమయ్యారని చెప్తారు. ఈ మాట ఆ నోట ఈ నోట పడి ఆఖరికి కృష్ణదేవరాయల వారి అంతఃపురానికి చేరుతుంది. దాంతో రాయలవారు తమ సైన్యంలో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళారు. ఆ తర్వాత అద్దంలో ఉన్న గదిలోకి వెళ్ళి ఒక్కొక్క సైనికుడు తమ రూపాలను వారు చూసుకొని వచ్చి దేవుడు కనబడలేదు అని అంటే ఏమి అనుకుంటారో అని, నాకు దేవుడు కనబడ్డాడు అని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. దాంతో ఎంతో ఆతృతతో లోపలికి వెళ్ళిన రాయలవారికి తమ రూపమే కనిపించింది. వెంటనే అక్కడే బాబా వేషంలో ఉన్న తెనాలి గారు బాబా వేషం తీసి జరిగిన విషయాన్ని రాయలవారికి తెలియపరిచారు. తెనాలి ఆడిన ఆ నాటకంతో తన అభిప్రాయాన్ని తప్పని రాయలవారు తెలుసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెనాలి గారి తెలివితేటల వలన పరిష్కరించబడిన ఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి. విజయనగరం సామ్రాజ్యపు అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలి గారు తమ చతురతతో తెలివితో ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయుడై ఉన్నాడు. తెనాలి రామకృష్ణ గారి జీవితంలో ప్రతి అంశం మనం అలవరుచుకోవలసిన ఆవశ్యకతను తెలియపరుస్తుంది. తెనాలి గారు రాయలవారి ఆస్థానంలో 1509 నుంచి 1529 వరకు పండితుడిగా కొనసాగారు. ఒకసారి ఢిల్లీ సుల్తాన్ దాడి నుంచి తన తెలివితేటల ద్వారా విజయనగర సామ్రాజ్యాన్ని రక్షించినట్లు చరిత్ర చెబుతుంది. తెనాలి గారిని బీర్బల్తో పోలుస్తారు. బీర్బల్ ఎంతో ధనవంతుడుగా ఎదిగాడు, కానీ తెనాలి గారు ఒక సామాన్య వ్యక్తిగానే తమ జీవితాన్ని కొనసాగించారు. ఆయన రాసిన పాండురంగ మహత్య కావ్యం తెలుగు అతి గొప్ప 5 సాహిత్యాల్లో ఒకటిగా నిలిచింది. అక్కినేని, శివాజీ గణేశన్లు తెనాలి గారి జీవిత చరిత్రను మనకు వెండి తెరపై చూపించారు. కార్టూన్ నెట్వర్క్ సంస్థ నీతికథల ధారావాహిక కార్యక్రమం చిన్నపిల్లలకు ఎంతో ఆకర్షించింది. శ్రోతలు, మీరింతవరకు వికట కవి అయిన తెనాలి రామకృష్ణుడి గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, నేటి సాహిత్య కార్యక్రమంలో భాగంగా వికటకవి గారు గురించి తెలుసుకుంటూ ఇంకా చక్కని లలిత గీయాలు విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం.